0: ये आकाशवाणी का श्री विजयपुरम केंद्र है। दोपहर के 12 बजे हैं। लीजिए अब सुनिए तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్పై ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం నుంచి నేటి ప్రసారం ప్రారంభం.

ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారాన్ని ప్రియమైన శ్రోతలకు నమస్కారాలతో మీ ముందుకు తెస్తున్నవారు మేడసాని శ్రీనివాసులు.

కోలికలకు పనికివచ్చు. నిర్ణయాత్ముడైన నీచుడు ఎందుకుండన్ విశ్వధావిరామ వినురవేమ. సమాజంలో అరాచకాలను అణచివేయడానికి అంకుశాల వంటి పద్యాలను విసిరిన వేమనకు వేప చెట్టుపైన ఎంత మమకారమో గమనించారుగా. వేయి విధాలుగా లాభసాటి అయిన వేప చెట్టులో దయ ఉంది. దయ ఉన్న చెట్టు కన్నా నిర్ణయుడంటే మనిషి వన్న నీ జన్మ ఎందుకు అన్నాడు వేమన. అందుకే ఇక మర్రి చెట్టు విషయానికొస్తే అనువంత విత్తనములో దాగిన బ్రహ్మాండ వృక్షమది. సువిశాలమైన ఆవరణను ఆక్రమించుకొని విస్తారంగా విన్యసించి ఎంతోమందికి నీడనిచ్చు ఘనత మర్రి చెట్టుదే. అదేవిధంగా మిడిమిడి జ్ఞానమున్న ఒక యోగి ఈ సృష్టిలోని ప్రకృతి గుణాన్ని విమర్శించడానికి అలవాటు చేసుకున్నాడు. అతడు సృష్టి క్రమమే తప్పనుకున్నాడు. దానికి ఉదాహరణగా వేలిడంత లావు ఉన్న గుమ్మడి తీగకు గంపిడంత కాయ, ఎకరమంత వైశాలాన్ని విస్తరించి ఉన్న మర్రి చెట్టుకు రవ్వంత కాయ. ఈ సృష్టిలోనే ఏదో దోషముందనుకున్నాడు. ఆ మధ్యాహ్నమే ఎండకు సొమ్మసిల్లి మర్రి చెట్టు నీడన ఆదమర్చి నిద్రపోయాడు. తీరా నిద్రలేచి చూస్తే ఎన్నో మర్రికాయలు అతని మీద రాలి ఉన్నాయి. అప్పుడనుకున్నాడు, అదే మర్రి చెట్టుకు నేను అనుకున్నట్లు గంపెడంత కాయ ఉంటే ఈ పాటికి నేను చచ్చి ఉరుకునేవాణ్ణి కదా. కాబట్టి ప్రకృతిలో ఏది ఎలా ఉండాలో అలా నియమించబడింది, అదే సృష్టిక్రమం అనుకుని లెంపలు వాయించుకున్నాడు. రవ్వంత కాయలు, అనువంత గింజలు, ఇంత మహావృక్షం దాగి ఉంది అని చెప్పడానికి వేమన ఆధ్యాత్మికానికి జత చేసి ఎంతో మర్మగ్రతంగా వివరించాడు. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యార్థం. మీరిప్పుడు సూక్తి విన్నారు కదా, ఇప్పుడు వినండి అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై స్వరాజదీపం లాంగలండ మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవి కమోటా రేపు ఉదయం 6:15 సహీద్ ద్వీపానికై వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవి నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 6:15 స్వరాజదీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజదీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవి స్టేట్ ఐలాండ్ రేపు ఉదయం 11:00 సహీద్ ద్వీపానికై వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 1:00 స్వరాజదీపానికి చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2:30 స్వరాజదీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 11:30 స్వరాజదీపానికి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2:00 సహీద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవి బారాటాంగ్ రేపు మధ్యాహ్నం 2:30 సహీద్ ద్వీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవి హడ్బే రేపు సాయంకాలం 5:00 స్వరాజదీపానికి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజదీపంలో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవి రాణిలక్ష్మి రేపు ఉదయం 7:00 మాయాబందర్ మీదుగా డిగ్లీపూర్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7:00 డిగ్లీపూర్లో బయలుదేరి మాయాబందర్ మీదుగా శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవి సెంటినల్ రేపు రాత్రి 8:00 లిటిల్ అండమాన్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 8:00 లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవి కాళీఘట్ రేపు ఉదయం 7:00 లిటిల్ అండమాన్ మీదుగా కార్నికోబార్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు సాయంకాలం 4:00 కార్నికోబార్లో బయలుదేరి లిటిల్ అండమాన్ మీదుగా శ్రీవిజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి. ఈరోజు మీరు సూపర్ హిట్ పాటల్లో భాగంగా కొన్ని చిత్రాల్లో నుంచి కొన్ని పాటలు వినవచ్చు. ఇందులో భాగంగా ఇప్పుడు వినండి ఈ పాట.

మనము ప్రతి సంవత్సరం జూలై నెల 2వ తేదీన ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. క్రీడాకారుల విజయాలను, ఆటల విశేషాలను ప్రజలకు అందించడంలో ఆటలు అంటే స్పోర్ట్స్ జర్నలిజం చేస్తున్న ఒక కృషిని గుర్తించి వారిని ప్రోత్సహించడానికి ఈ రోజును జరుపుకుంటుంది. 1924 జూలై నెల 2వ తేదీన ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో అంతర్జాతీయ క్రీడా ప్రెస్ అసోసియేషన్ స్థాపించబడిన దానికి గుర్తింపుగా సంస్థగా ఈ రోజును ఈ యొక్క ఎంపిక చేశారు. ఈ ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని ప్రతి ముఖ్యమైన క్రీడాకారోత్సవం నుండి సమాచారాన్ని అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా క్రీడా సంస్కృతిని అభివృద్ధి పదం వైపు నడుపుతూ దానికి అనుగుణంగా చేయడానికి ఈ పాత్రికేయుల దోహదపడుతున్నారు. అందుకని కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషంగా మనము భావించాలి. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి మరొక్క పాట.

0: सीमा सीमा
1: उठो,
2: क्या हुआ?
1: चेकअप के लिए जाना है ना,
2: सोने दो ना।
1: उठो,
2: अगले हफ्ते चल पड़ते, थोड़ी देर हो जाएगी तो क्या हो जाएगा।
3: गर्भावस्था के पहले 3 महीनों के अंदर जल्द से जल्द HIV की जांच जरूर करवाएं, ताकि शिशु को HIV संक्रमण से बचाया जा सके और माँ और शिशु एक स्वस्थ और लंबी जिंदगी जी सके।
4: समय का मोल
0: HIV पे कंट्रोल।
3: गर्भावस्था की पहली जांच में ही HIV टेस्ट जरूर कराएं।
5: జులై నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రతి సంవత్సరం మనము వన మహోత్సవం వారోత్సవాలు అనేది మన భారతదేశంలో అడవుల సంరక్షణను, చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ఈ యొక్క వారోత్సవాన్ని మనం జరుపుకోవడం, ముఖ్యంగా వృక్షోత్సవం అని అంటాము. ఈ ఉత్సవానికి సంబంధించిన మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే, నాన్ అంటే అడవి, చెట్టు, మహోత్సవము అంటే గొప్ప పండుగ. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటేలా ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో ఈ కార్యక్రమానికి 1950లో అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు దీనికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని ఏదో ఒక రూపంలో తాల్చుకుంటూ దాని యొక్క ముఖ్యమైన విశేషంగా భావిస్తూ మనం జరుపుకోవడం విశేషం. ప్రాముఖ్యత ఏమిటంటే, భూతాపాన్ని అంటే గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి, భూమికి అవసరమైన ప్రాణవాయువును అందించడానికి చెట్లు ఎంతగానో అవసరం. వర్షాకాలంలో ప్రారంభంలో చెట్లు నాటడం వల్ల అవి సులభంగా పెరుగుతాయని, మనకు జూలై నెలలో ఈ వారోత్సవాలు నిర్వహిస్తారని కూడా మనకు తెలిసిన విషయమే. జరిగే కార్యక్రమాలు ఏవైనా, ఈ యొక్క వారోత్సవంలో ప్రభుత్వాలు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి సామూహిక వృక్షారోహతి అంటే కార్యక్రమాలను వృక్షారోపణ కార్యక్రమాలుగా చేస్తూ నిర్వహిస్తాయి. రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాల్లో మరియు అటవీ ప్రాంతాల్లో లక్షలాది మొక్కలను నాటుతూ ఉంటారు. ఎందుకంటే ఈ మార్పు మనము అటవీ శాఖ, అదేవిధంగా రాబోయే తరాల వారికి దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా మనము భావించాలి. కార్యక్రమానికి చివరిగా వినండి మరొక పాట.

మీరింతవరకు నేటి సూపర్ హిట్ పాటల కార్యక్రమంలో భాగంగా కొన్ని పాటలు విన్నారు. ప్రకృతి ఒసిగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి మా అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవు ఇవ్వండి. మరి నమస్తే.

0: disciple of the legendary Padma Bhushan Ammanur Madhavacharyar. Trained under eminent masters including Ammanur Madhavacharyar, Moozhikkulam Kochukuttan Chakyar, P.K. Narayanan Nambiar and M. Madhavanunni, he completed traditional Gurukula training. He has served for nearly 3 decades as lecturer and assistant professor in the Department of Theatre at Sri Shankaracharya University of Sanskrit. He has also served as guest faculty at the National School of Drama and Film and Television Institute of India. His contributions have been recognized with numerous honors, including the Sanskriti National Award, Kerala Kalamandalam Award, Kerala Sangeetha Nadaga Academy Award, and the prestigious Sangeet Nadaga Academy Award. He currently serves as Artistic Director of Moozhikkulam Nepathya Koodiyattam Center.
1: Margi Madhu Dwara Prastut Chakyar Kutka Katha Sandarbh Is Prakar Hai. Kiratam. Rajanakar మేల్పతూర్ నారాయణ భట్టదిరి. కథ సందర్భ్: దివ్య పాశుపతాస్త్రకి ప్రాప్తి కేలియే పాండవో మే అర్జున్ భగవాన్ శివకి కఠోర్ తపస్యా ఓర్ ఆరాధనా కర్తే హే. అర్జున్ కే అహంగార్ కా నాశ్ కర్నే కే ఉద్దేశ్ సే భగవాన్ శివ్ కిరాత్ కా వేష్ ధారణ్ కర్ ఉన్కే సామనే ప్రగట్ హోతే హే. ఉసీ సమయ్ అర్జున్ కా వధ్ కర్నే కే లియే మూకాసుర్ జంగలీ సూవర్ కా రూప్ ధారణ్ కర్కే ఆతా హే. अर्जुन और किराद रूपधारी भगवान शिव दोनों उसके ऊपर बाण चलाते हैं और उसका वध कर देते हैं। इसके बाद यह विवाद उत्पन्न होता है कि सुअर को किसने मारा। इसी विवाद के परिणाम स्वरूप अर्जुन और भगवान शिव के बीच युद्ध होता है।
0: We shall now present the story background of the Chakyar Kuta performed by Sri Margi Madhu. Kiradam, author Melputur Narayana Bhattadiri. Story context. In order to obtain the divine Pashupatastra, Arjuna performs intense penance and worships Lord Shiva. To rid Arjuna of his pride, Lord Shiva appears before him in the guise of a Kirata. At that time, the demon Mukasura, who has assumed the form of a wild boar, approaches to kill Arjuna. Both Arjuna and the hunter shoot the boar and kill it. A dispute then arises over who slew the animal, leading to a fierce battle between Arjuna and Lord Shiva in disguise.